ఉష్ట్రాసన, శశకాసన, మకరాసన, సరళ భుజంగాసన, నౌ దశవాసన. ఇఫ్ అండ్ రిలీఫ్ ఆఫ్ టెన్షన్, స్ట్రెస్, ఎంగ్జైటీ. ఎస్ ప్లీజ్. ఇన్హేల్, ఎక్సేల్. జస్ట్ హ్యావ్ ఎ స్మాల్ మూమెంట్స్. జాయిన్ యువర్ లెగ్స్. రైజ్ యువర్ రైట్ ఆర్మ్ అప్. Stretch it up, then turn towards the right side. Have a rest for a few seconds in that position. Excellent. Then slowly wake up and sit down. Relax the body. Sit in any comfortable position. Take a deep breath and exhale. See the impact. Let us conclude with Shanti Patha. Close your eyes, fold your hands for Namaskar Mudra. With total love and devotion, let us do the universal prayer. Breathe in.